అది కీత ఎరువానుగావా ఇచ్చె ఎవరెన్నేంగనీస్ అది ఏగె మాన ఎవరెన్నా హమయ నాననీస్ ఎవరెన్ ఎరువాన్ దొగు కురువే హమ ఎఫదెన్ ఎవరెంగె కురీగె మీహు వెస్ ఎవరెంగె రసూలున్ దొగు కురువే ఫహె అనియా వెరింగె నిమువనీ కొం ఫదయకుంకం కలేగ ఫాన్ దిక్వడాగన్నవాషే.

0: అనియావిరి కొమ్మి నవసక బిముగా వాహా తకతి లిబును నమ అజాబుం మింజూమం ఇతకెతిం ఫిద్య దినీహె అది ఎవరం అజాబ్ దిఖే హిందు హితామ విరికం హితు తెరేగా ఇహ్సాస్ కురానితి అది ఎవరంగె మెదుగా ఆదులన్ని యాకురవ్వా హుట్టే అది ఎవరెన్నక బే ఇన్సాఫెన్ నుకురవ్వా హుట్టే
1: కీరత్ కురుమాన్ దివే తర్జమా దిమ్మె మిగనస్తిని సూరత్ యూనుస్ బావిస్వన ఆయతుం ఫషాయగిం ఎ సూరత్ ఫన్సా సతర్వన ఆయతు గనియల తర్జమా విదాళ దివ్వాఫావని డాక్టర్ మొహమ్మద్ హనీఫ్
2: ఎంహా సతర్సే గసాలిస్ నువే కిలోహర్ట్స్ మీడియం వేవ్ అడ్డిహ నువే మెగాహర్ట్స్ ఎఫ్ఎం బ్యాండ్
3: దివే రాజ్యకే అడు
4: ದಿವೆಹಿರಾಜ್ಯಗೆ ಬ್ರಾಡ್ಕಾಸ್ಟಿಂಗ್ ದೋಗೆ ತಹುಣಿಯಾಯ ಹೇವೆ ದುಂತ ಅರಿಸ್ಕುರಂ.